మనకి వృత్యం కో పరివర్తన కానీ అభీ చారోర్ జసే భ్రష్టాచార बातें चल रही है अभी इस वातावरण को मन के शक्ति द्वारा परिवर्तन सबके मन